0: ఏహుతు తుతు తుతు తుతు తుతు తుతు తుతు
1: జమి రామ తని రుతు
2: జమి రామ తని రుతు
1: ఆపు ఆపు ఏక మేఘ నథై నే వేరు సారు
2: ఆపు ఆపు ఏక మేఘ నథై నే వేరు సారు
1: జగత రమతు ఆవ్యూ నే రమ జహుతు తుతు